వాల్మీకినా మండితాదండినా వాళభట్టేనవా, మండితాదండినా వాళభట్టేనవా, కాళిదాసేన భాసేన సంపూజిత దేవమారీ సదాభూతలే భ్రాజతాం. కీర్తి విస్తార బుద్ధ్యాధిపైర్యాపురా సాదరం వృత్తిదానేన సంపోషిత ఆదికావ్యస్య విశ్రుత జన్మభూ భారతీ సా సమారాధనీయా శుభ దేవమారీ సదాభూతలే భ్రాజతాం. శ్రీమతా వ్యాసవర్యేణియా స్వీకృత సత్కృతా విశ్వకావ్యేన వాల్మీకిన మండితా దండినా వాళభట్టేన వా కాళిదాసేన భాసేన సంపూజిత దేవవాణీ సదాభూతలే భ్రాజతాం. సత్కథా సాంద్ర పీయూష నిస్పందని, సత్కథా సాంద్ర పీయూష నిస్పందని వేదమంత్రైశ్చ పాపౌఘ విధ్వంసిని సంసికాయా చ సర్వోదయశాస్తి చ, సంసికాయా చ సర్వోదయశాస్తి చ ద్వేష విద్రావిణి ప్రీతి విస్తారిణి దేవవాణీ సదాభూతలే భ్రాజతాం. సత్కథా సాంద్ర పీయూష నిస్పందిని వేదమంత్రైశ్చ పాపౌఘ విధ్వంసిని సంసికాయా చ సర్వోదయశాస్తి స ద్వేష విద్రావిణి ప్రీతి విస్తారిణి దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. కర్మవాదస్య విశ్లేషకం విస్తృతం దర్శనం దర్శనీయంబరేణ్యంబరం రాజతే అద్యాపి యస్యాంచలే శోభనే సా ప్రకృష్టా ప్రమేయా సముద్ధారణి దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. కర్మవాదస్య విశ్లేషకం విస్తృతం దర్శనీయం దర్శన వరేణ్యం వరం దర్శనం దర్శనీయం వరేణ్యం వరం రాజతే అద్యాపి యస్యాంచలే శోభనే సా ప్రకృష్టా ప్రమేయా సముద్ధారణి దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. తంత్రమూలే స్థిత మంత్రమూలే స్థిత, తంత్రమూలే స్థిత మంత్రమూలే స్థిత జన్మినాం సర్వసంస్కారమూలే స్థిత నభ్యనయ్యైక్యైనోదితమోదిత, నభ్యనయ్యైక్యైనోదితమోదిత కీర్తితా సర్వథా సర్వభూతలా భూత మూలాత్మిక, కీర్తితా సర్వథా సర్వమూలాత్మిక దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. శిక్షికా రక్షికా సచ్చరిత్రస్య, శిక్షికా రక్షికా సచ్చరిత్రస్య భవ్యభావోద్గమా భారతీ భాసురా నందితా వందితా తత్వసంప్రేక్షకై సైవ ధేయా విధేయా భవేద్ భారతే దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. కర్మవాదస్య విశ్లేషకం విస్తృతం దర్శనం దర్శనీయం వరేణ్యం వరం రాజతేద్యాపి యస్యాంచలే శోభనే సా ప్రకృష్టా ప్రమేయా సముద్ధారణి దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. తంత్రమూలే స్థిత మంత్రమూలే స్థిత జన్మినాం సర్వసంస్కారమూలే స్థిత నభ్యనయ్యైకైనోదితమోదిత కీర్తితా సర్వథా సర్వమూలాత్మిక దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. శిక్షికా రక్షికా సచ్చరిత్రస్య భవ్యభావోద్గమా భారతీ భాసురా నందితా వందితా తత్వసంప్రేక్షకై సైవ ధేయా విధేయా భవేద్ భారతే దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. విశ్వభాషాపదేలంకృతాశాదియం, విశ్వభాషాపదేలంకృతాశాదియం తరి భాషా వివాదో భవేత్ ఖండితః. విశ్వభాషాపదేలంకృతాశాదియం తరి భాషా వివాదో భవేత్ ఖండితః. సంతి ప్రాచ్యాయమే వా ప్రతీచ్యాయమే నైష ప్రశ్నా సముత్థో భవేద్ భూతలే దేవమాణీ సదాభూతలే భ్రాజతాం. విశ్వభాషాపదేలంకృతాశాదియం తరి భాషా వివాదో భవేత్ ఖండిత సంతి ప్రాచ్యాయమే వా ప్రతీచ్యాయమే నైషి ప్రశ్న సముత్థో భవేద్భూతలే దేవమాణీ సదాభూతలే భ్రాజతాం.
संसाधिता विजयताम सुर।

0: భారతీయం యత్య కావ్యామృతపానతృప్తం మనసాంద్రాక్షాపిరుక్షాయతే యత్య కావ్యామృతపానతృప్తమనసాంద్రాక్షాపిరుక్షాయతే యత్ సాహిత్యవిగాహినాం సురనదీధారాపి మందాయతే యద్ గ్రంథావలిసేవినాం సురపురీసౌఖ్యం న రమ్యాయతే సేయం సంస్కృతభారతీ సహృదయైః ప్రీత్యా సదా సేవ్యతాం యత్ కావ్యామృతపానతృప్తమనసాంద్రాక్షాపిరుక్షాయతే యత్ సాహిత్యవిగాహినాం సురనదీధారాపి మందాయతే యత్ గ్రంథావలిసేవినాం సురపురీసౌఖ్యం న రమ్యాయతే సేయం సంస్కృతభారతీ సహృదయైః ప్రీత్యా సదా సేవ్యతాం పేపీయతాం సురగవీత్రిసితైక్షుగ్ధార్తైః పేపీయతాం సురగవీత్రిసితైక్షుగ్ధార్తైః బోభుజ్యతాం సరససంస్కృతకావ్యసౌఖ్యం పోపూజ్యతాం హితపరోపకృతిప్రధానా పోపూజ్యతాం హితపరోపకృతిప్రధానా శ్రీరామ భోజ శివహర్షి దధీచి గాథా ధన్యాని కావ్యశతకాని లసంత మందా నాణ్యాంధరూపధారీ బలయే పరంతు గోసేవనాప్త జగత్తీత్రియైక వీరా ఖండ ప్రచండ బలవాన్ రఘురాస్తి కుత్ర నాట్యాని సంతి సరసాని మిలింద బృంద మాద్యన మరంద మధురాణి బహూని కింతు కారుణ్య నిశ్చల సశక్తి రఘుత్తమం వా స్వర్గాంబరక్షిత మిలత సుఖమస్తి కుత్ర నాట్యాని సంతి సరసాని మిలింద బృంద మాద్యన మరంద మధురాణి బహూని కింతు కారుణ నిశ్చల సశక్తి రఘుత్తమం వా స్వర్గాంబరక్షిత మిలత సుఖమస్తి కుత్ర వేదా ప్రబోధ జలదాయుయత్ర సాంగా వేదా ప్రబోధ జలదాయుయత్ర సాంగా రామాయణం సకరుణం సరసం పురాణం యత్రాసి పాణినిరహో పదశాస్త్రశిల్పి తత్పంచతంత్రమపి యత్ర కథైకతంత్రం వేదా ప్రబోధ జలదాయుయత్ర సాంగా రామాయణం సకరుణం సరసం పురాణం యత్రాసి పాణినిరహో పదశాస్త్రశిల్పి తత్పంచతంత్రమపి యత్ర కథైకతంత్రం శాకుంతలం ధరణి నాకసుఖైకేంద్రం మాధుర్యదూత యో యత్ర చ కాళిదాసః ఆనందమమ్మట ధనంజయ విశ్వనాథ సంసాధితా విజయతాం సురభారతీయం శాకుంతలం ధరణి నాకసుఖైకేంద్రం మాధుర్యదూత యో యత్ర చ కాళిదాసః ఆనందమమ్మట ధనంజయ విశ్వనాథ సంసాధితా విజయతాం సురభారతీయం యథా మధౌ మధుప్రతారతాపికారసాలకే యథైవ వేణుగీతకే మృగా అనాన్యమానసా యథా మధౌ మధుప్రతారతాపికారసాలకే యథైవ వేణుగీతకే మృగా అనన్యమానసా జలేతి సాధితా యథా రసేరసజ్ఞ కోవిత తథైవ భాంతు సంస్కృతే రతః స్వదేశ బల్లభ యథా మధౌ మధుప్రతారతాపికారసాలకే యథైవ వేణుగీతకే మృగా అనన్యమానసా జలేతి సార్దితా యథా రసేరసజ్ఞ కోవిద తథైవ భాంతు సంస్కృతే రతః స్వదేశ బల్లభ యథా మధౌ మధుప్రతారతాపికారసాలకే యథైవ వేణుగీతకే మృగా అనన్యమానసా జలేతి సార్దితా యథే రసైవ రసజ్ఞ కోవిత తథైవ భాంతు సంస్కృతే రతః స్వదేశ బల్లభ తథైవ భాంతు సంస్కృతే రతః స్వదేశ బల్లభ తథైవ భాంతు సంస్కృతే రతః స్వదేశ బల్లభ.
1: संस्कृत कार्यक्रम में अभी आप सुन रहे थे डॉक्टर रामजी मिश्र का काव्य पाठ. आकाशवाणी का ये प्रयागराज केंद्र है. पेश है सुगम संगीत का कार्यक्रम. कलाकार सुषमा त्रिपाठी. पहले आपको सुनाने जा रहे हैं सूरदास जी की लिखी भक्ति रचना, जिसे गाया है सुषमा त्रिपाठी ने.